ఇగిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చిక్కి చక్క చో గిలి గిలి మల్ సులు సులు మల్ మకనక హుకు బుకు రే టుకు బుకు రే చకలక బిక్కో చిక్కో సిలి సిలి సిలిగో బగడదుం జగడదుం చిక్కి చక్క చో.